0: रेडियो
1: చెవులు కొట్టు రగ నిన్ను గుడి పొ గుడి తాల్స నికిలి కిలి తాల్స గే
2: కోవేలే ఆ నిను చెని మీకు మీమోనే బోర్గ్య బోరరాట మే కునియోని నామచే కొచెని పెయి
1: అకో యోరే చోల చోల
2: ఎగోటి చోల చోల నింగ కునియోని నామచే దానయే పియే టెక్లో చెంటె ఉయి